0: గా
1: ఆవు ఓయ్ జకన్ జిల్లు వెంట ద హిల్ టు ఫెచ్ అప్ బిల్ అప్ వాటర్ ఫెచ్ అప్ బిల్ అప్ వాటర్ ఓయ్ జకన్ జిల్లు వెంట అప్ ద హిల్
0: యు ఇడియట్
2: మేనే